0: గారే గారే
1: ఏ దరబడజీ
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్టాలి
0: గారే
1: ఏ సూరకి దరజీ ఏ సూర
0: ఇన్న